కలకలకోతే కరాసాలే సర్మం కులంజి అండం కులంజి అండంగా బడ్డ మల్లే సొరడ మరా బారా తుబ్లవేనా మేంగాయ్ సొత్తనా మంత్రం బారాతాసా తుబ్లవేనలే అభై సమయం బేళాంగా రకోతే కతాం సరుది మల్లె బారాతాసా తుబ్లవేన మల్లె డోంగ్లాచే డోరడకోతే ఎతేలే తెసలం రెంగ్తనా అరెంగ్నమా మల్లెం తుబ్లవేన్

ప్రజలు గంధవసర కార్యక్రమ తార్భా కార్యక్రమటికి ఉపస్థాపన కలె గగరిన్ సవర్ ఎవం విష్ణుప్రియా కార్జే. ଆକାଶବାଣୀ ଜୟପୁର କେନ୍ଦ୍ରରୁ ଆପଣ କାର୍ଯ୍ୟକ୍ରମ ଶୁଣୁଛନ୍ତି. ବର୍ତ୍ତମାନ ସମୟ ହେଉଛି ଶୁଣିବା ପାଇଁ କେତୋଟି ଭକ୍ତି ଗୀତ. ପ୍ରଥମେ ଗୀତ ଏବଂ ସଙ୍ଗୀତ ଦେଇଛନ୍ତି ଲକ୍ଷ୍ମୀ ନାରାୟଣ ବେହେରା.